వినాశవెన్నట సితిమా దంజీవత్వేనవా నిమ్నతి కరుణావోగే యా పద్మాగిరవిందే కిసి వక్నతి మే మౌ సత్కలే నిమ్నతి కరుణావోగే యా పద్మాగిరవిందే కిసి వక్నతి మే మౌ సత్కలే శుభి అలంకార దశిం మాధుతువనిసా వినాశ వెన్నత సితిమా దంజీవత్వేనవా ఉమ్మలగాన కన్గల్ వెన్నై తందదాలే.

తాగేయం రక్త తాగేయం యేసువే హల్లెలూయా హల్లెలూయా రక్త తాగేయం యేసువే యేసు ఎయితార్ యేసు ఎయితార్ యేసు ఎయితార్ సాతానే హల్లెలూయా హల్లెలూయా యేసు ఎయితార్ సాతానే నామ జయిపోం సాతానే హల్లెలూయా హల్లెలూయా నామ జయిపోం సాతానే రక్తతాజయం యేసువే హల్లెలూయా హల్లెలూయా రక్తతాజయం యేసువే రక్తతాజయం యేసువే హల్లెలూయా హల్లెలూయా రక్తతాజయం యేసువే యేసు ఎయితార్ సాతానే హల్లెలూయా రక్తతాజయం యేసువే హల్లెలూయా రక్తతాజయం యేసువే సాతాన్ దూతపో రక్తతాల్ హల్లెలూయా సాతాన్ దూతపో రక్తతాల్ నామ జయిపోం సాతానే హల్లెలూయా రక్తతాజయం యేసువే హల్లెలూయా హల్లెలూయా రక్తతాజయం యేసువే ఆండవరే యేసువే సోత్రమయ్యా నంది అప్పా రక్తతాజయం తందవరే రక్తతాళ్ళకు విడుదల తందవరే ఆండవరే అప్పా ஓ நன்றியப்பா நன்றியப்பா உங்களை உயர்த்துறோம் இயேசுவே உங்களை உயர்த்துறோம் ஐயா எங்களை அழைத்தவரே உங்களை உயர்த்துறோம் ஆண்டவரே எங்கள் கண்களே நாங்கள் உங்களை உயர்த்துறோம் ஐயா இயேசு ஐயா உங்களை காண்பவரே சோத்திரம் சோத்திரம் ஐயா நன்றி ஆண்டவரே நன்றி